ముఖాలా అడం తడం సారా, అర నశిబాచా ఖేళ జాలా అడం తడం సారా, సాయిబాచా తోరా కుఠ